0: दिन के 12 बजे हैं, आइए आगे का प्रोग्राम सुनते हैं विश्मा के साथ।
1: रेडियो मॉरिशस
2: 819 किलोहर्ट्ज़ पर, ये है रेडियो मॉरिशस।
1: रेडियो मॉरिशस,
2: रेडियो मॉरिशस।
3: सौंदर्य लहरी, सौंदर्य लहरी। श्रोतलकु नमस्कारम्। సౌందర్య లహరి అనే కార్యక్రమానికి మీకు స్వాగతం పలుకుతున్నాను. అవునండి, ఈ బుధవారం నాడు నేను విశ్వ మీ సేవలో ఈ కార్యక్రమంలో 12 నుంచి 12:30 గంటల వరకు ప్రతివారం మన ఆరోగ్యం, అందం, మనస్సు, జీవన శైలి గురించి ఒక కొత్త కోణాన్ని తెలుసుకుంటున్నాం. ఈరోజు కూడా మీకోసం ఆసక్తికరమైన విషయాలు, ఆచరణలో పెట్టదగిన చిట్కాలు, అలాగే మీ హృదయాన్ని అలరించే మధురమైన పాటలతో మీ ముందుకు వచ్చాను. పడండి, కార్యక్రమంతో మొదలు పెడుతున్నాం ఈ పాటతో.

శ్రోతలారా, మన ఆహారంలో రంగురంగుల కూరగాయలు పళ్ళు ఎక్కువగా చేర్చండి. ప్రతి రంగులో ఉండే పోషకాలు శరీరానికి వేరు వేరు ప్రయోజనాలను అందిస్తాయి. ప్రకృతి రంగులే మన ఆరోగ్యానికి నిజమైన వరం.

చిరునవ్వు కంటే అందమైన అలంకారం మరొకటి లేదు. ఆత్మవిశ్వాసంతో కూడిన చిరునవ్వు మీ వ్యక్తిత్వాన్ని మరింత ఆకర్షణీయంగా మారుస్తుంది. కాబట్టి నవ్వుతూ ఉండండి, ఆనందంగా జీవించండి.

ప్రతిరోజూ మీకు జరిగిన మూడు మంచి విషయాలను గుర్తు చేసుకొని కృతజ్ఞతతో ఆలోచించండి. కృతజ్ఞత భావం మనస్సులో ప్రశాంతతను పెంచి జీవితాన్ని మరింత ఆనందంగా అనిపించేలా చేస్తుంది. కాబట్టి కృతజ్ఞత భావం మీ మనస్సులో ఎల్లకాలం ఉండాలి.

మీ జీవితాన్ని మార్చడానికి ఒకేసారి పెద్ద అడుగులు అవసరం లేదు. ప్రతిరోజు చేసే చిన్న మంచి నిర్ణయాలే మీ భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దుతాయి.

ప్రియమైన శ్రోతలారా, ఇంతటితో సౌందర్య లహరి కార్యక్రమం పూర్తి అవుతున్నది. మీ ఆరోగ్యాన్ని, మీ ఆనందాన్ని, మీ ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ కాపాడుకోండి. వచ్చే వారం మరో కొత్త అంశంతో, కొత్త చిట్కాలతో, మీకు నచ్చే పాటలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. సెలవు, నమస్కారం.

0: స్వరాల వేదిక మన దైనందిన సాయంత్రపు తెలుగు కార్యక్రమం స్వరాల వేదిక
1: ప్రేక్షకులకు హృదయపూర్వక నమస్కారం. స్వరాల వేదిక తెలుగు కార్యక్రమంలో మా వందనాలు స్వీకరించుకోండి. ప్రియమైన ప్రియమైన శ్రోతలారా, మీరు గుర్తించినట్టుగా మన ఈనాటి కార్యక్రమం సరిగ్గా సరి అయిన సమయానికి మన AM2 రేడియో ఛానల్ మీద మొదలవుతున్నది. ఇక ఈ సమయం మీరు మాతోనే ఉంటారని నా యొక్క నమ్మకం. మరొకండి 20 నిమిషాల తెలుగు ప్రసారం మొత్తం 10 తక్కువ.

ఎనిమిది కి పూర్తి అవుతుంది. సరే, అదేవిధంగా మీరు వేచి ఉన్న ప్రసారం కోసం నేను తీసుకుని వచ్చాను ప్రసారం యొక్క తొలి పాట. మీకందరికీ అంకితమిస్తూ శుభ ప్రారంభం చేస్తున్నాను.

ప్రియమైన శ్రోతలారా, మణినటి కార్యక్రమంలో తప్పనిసరిగా ఈరోజు కూడా ప్రతిరోజులానే మన పాటల భాండారం నుంచి ఎన్నుకున్న ఈ 4-5 పాటలు 20 నిమిషాల ప్రసారంలో తప్పనిసరిగా మీరు విని బాగా మెచ్చుకుంటారు. ప్రతిరోజు అది గంటసేపు కార్యక్రమం అయినా సరే, అది 20 నిమిషాల లేదా 30 నిమిషాల తెలుగు కార్యక్రమమైనా, మీ శ్రవణానందం కోసం అదే చిరునవ్వుతోనే అదే నిదానంగానే మేము పాటల యొక్క ఎంపిక చేసి మీ ముందుకు ప్రసారం చేద్దాం. సరే, వినండి ప్రసారం యొక్క రాబోయే పాట. నేను అనుకుంటున్నాను దాన్ని విని మీరు తప్పనిసరిగా ఆనందిస్తారు.

సరే శ్రోతలారా, ప్రతి శుభారంభానికి ఒక శుభాంతం ఉంటుంది. అంటే అదేవిధంగా మణినాటి స్వరాల వేదిక కార్యక్రమం ఈ రాత్రి సమయం ఇంకా కొన్ని నిమిషాలు పూర్తి అవుతుంది. మీకందరికీ శుభరాత్రి. ఇక దైవానుగ్రహాలు ఉంటే తప్పనిసరిగా ఇంకొకటి తెలుగు కార్యక్రమంలో కలుద్దాం. మరి హరి శ్రీనివాస నమస్కారం.